తక్కువైతాయి. రిగ్గులు చూపించేవాడిని, నీళ్లు నీళ్లు ఇక్కడ పడతాయి అని చెప్తే అక్కడ నీళ్లు పడతాయని అలా ఆ లోకంలో వచ్చేవాళ్ళు.